నమ్మల్లే జాజ కుసుమగలగే నీల చల్లరే నమ్మల్లే జాజ కుసుమగలగే నీల చల్లరే

0: కుంకమ వచ్చిన సిరే నిలవేద చాన్నమ్మ కుంకమ చలెక్క కరిశారే మాలిగ ముడిశారే
1: కుంకామ చరే కరి సరే.